వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ హరి శ్రీనివాస శ్రోతలకు శుభోదయం నమస్కారం ఉదయపు వేళ మీరు వింటున్నారు మన తొలి రాగాలు అనే తెలుగు కార్యక్రమం 94.5 95.2 మెగాహెర్ట్స్ మీద అలవాటు ప్రకారంగా గంట సేపు ప్రసారం చేస్తాం మన తొలి రాగాలు. విశేషంగా శనివారం నాడు

శ్రీ వెంకటేశ్వర వ్రత దీక్ష మహోత్సవం శుభ సందర్భంగా మన కార్యక్రమం శనివారం నాడు మొత్తం శ్రీ వెంకటేశ్వర స్వామికి అంకితం చేస్తాను. విశేషంగా ఈ వ్రత కాలంలో ఎంతో బాగా జరుగుతుందని అనే నమ్మకంతో స్వామివారి ఆశీస్

ఎంతో సఫలంగా అవుతుందని అనే నమ్మకంతో మన కార్యక్రమం మొత్తం స్వామివారికి అంకితం చేస్తూ ఉంటున్నాను. మరవకండి శ్రోతలరా, 94.96, 98.2 మెగా హెచ్ మీద మన కార్యక్రమం ప్రసారం చేస్తున్నాం 8 నుంచి 9 దాకా. మాతో పాడుతూ ఉండండి, స్వామివారి దర్శనం చేస్తూ ఈ 40 రోజుల వ్రత కాలం ఎంతో బాగా నడుస్తుందని అనే నమ్మకంతో మొదలు పెడుతున్నాం మన కార్యక్రమం.

వెంకటేశ్వర స్వామి, శ్రీనివాసుడు, బాలాజీ ఆపదముక్కుల వాడు, అనాథరక్షకుడు, ఎన్నెన్నో పేర్లతో భక్తులు పిలుస్తారు స్వామివారిని. కొండల రాయ ఈ ఉదయపు వేళ మీకోసం

వెంకటేశ్వర స్వామి ప్రజల పాపాల తొలగించే దేవుడు. అసలు ఈ కలియుగంలో వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షమై తమ ప్రజల పాపాలు తొలగించడానికి వచ్చారు. అయితే శ్రోతలరా, కొనసాగిస్తూ మన ఉదయపు వేళ కార్యక్రమం భక్తి పాటలతోనే.

గోవింద అనే పదం గో అంటే ఆవులు, ఇంద్రియాలు, వేదాలు, భూమి వంటి అనేక అర్థాలు ఉన్నాయి. వింద అంటే తెలిసినవాడు, పొందినవాడు లేదా రక్షించేవాడు అనే భావాలు వస్తాయి. అందువల్ల గోవిందుడు అంటే ఆవులను రక్షించేవాడు.

భక్తి సంప్రదాయంలో గోవింద అని పిలవడం అంటే శ్రీ మహావిష్ణువును, ముఖ్యంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రేమతో స్మరించడం. అందుకే తిరుమలలో గోవింద గోవింద అనే నామస్మరణ ఎంతో ప్రత్యేకమైనది. అలాగే మన మారిషస్ దేశంలో ఈ శ్రీ వెంకటేశ్వర వ్రత కాలంలో ఎక్కడికైనా వెళ్తే గోవింద గోవింద పాడుతూ స్మరిస్తూ నామస్మరణ చేస్తూ ఈ గోవింద నామం ఎంతో అద్భుతంగా ఉంది.

వెంకటేశ్వరుడు ఎవరు? వెంకట అంటే పాపాలను దోషాలను తొలగించి భక్తులను ఉద్ధరించేవాడు అనే భావం. వేడుకొందా ఈశ్వర అంటే ప్రభువు, సర్వాధికారి, సమస్తాన్ని నియంత్రించేవాడు. వెంకటేశ్వరుడు అంటే వెంకట పర్వతానికి అధిపతి, భక్తుల పాపాలను తొలగించి వారికి శరణు ఇచ్చే పరమేశ్వరుడు అని భక్తిభావం. తిరుమలలో కొలువైన ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామిని కలియుగంలో ప్రత్యక్ష దైవంగా భక్తులు ఆరాధిస్తారు. అందుకే పూజిస్తూ వెంకటేశ్వరుడా, వెంకటేశ, నా దోషాలను తొలగించి నన్ను నీ శరణులో చేర్చుకో.

వెంకటేశ్వరుణ్ణి పిలిచినప్పుడు దాని వెనుక ఒక శరణాగతి భావముంటుంది కదా. స్వామి, నా తప్పులను క్షమించు.

అద్భుతంగా ఉంది కదా ఈ పాట. అయితే లేట్ స్వర్గస్థులైన శ్రీ దేవరాజ్ బంగారి గాడు గారు ఈ పాటలు రాశారు, ఇక్కడ లోకల్గా పాడారు. అయితే శ్రోతలరా, కొనసాగిస్తూ మన ఈ ఉదయపు వేళ కార్యక్రమం కొన్ని ప్రకటనలతో.

దేశమంతటా వెంకటేశ్వర పూజ జరుపుకుంటున్నారు భక్తులందరూ. ఈరోజు ఈ సాటర్డే 19th of September తయాక్ శ్రీ విష్ణు మందిరం, రివియర్ జురాంపా శ్రీ విష్ణు దేవాలయం, మోసెల్మా సెయింట్ ఆండ్రే శ్రీ మహావిష్ణు దేవాలయం, పల్మా శ్రీ రామ మందిరం, సురినామ్ శ్రీ విష్ణు మందిరం.

మైబో శ్రీ సత్యనారాయణ దేవాలయం, రిష్మా శ్రీ మహావిష్ణు మందిరం, ప్లన్మాన్యం శ్రీ నరసింహస్వామి దేవాలయం, క్లూని బనాన్ తెలుగు సభ, లెస్పిరాన్స్ కొచ్చిమిలితే శ్రీరామ మందిరం, ఇంకా గుడ్లెన్స్ శ్రీ విష్ణు ఆలయం, ఏమితాజ్ ఉపాసన తెలుగు సభ. ఇంకా సండే 20th of September ఇన్యో జుఖ్రే శ్రీ విష్ణు మందిరం, సెయింట్ హుబెర్ తెలుగు మహాసభ, మనేస్ శ్రీ రామ మందిరం, క్యూపిప్ తెలుగు అసోసియేషన్, అమిత్యే తెలుగు సేవకుల సంఘం, ఇంకా సెయింట్ పియర్లో భజన మాల ఏర్పాటు చేస్తున్నారు. గుడ్లెన్స్ శ్రీ ప్రసన్న దేవాలయం కూడా భజన మాల ఏర్పాటు చేస్తున్నారు.

ఈ వ్రత కాలంలో మీరు మీ జన్మదినోత్సవం జరుపుకోవడం ఎంతో అద్భుతంగా ఉంది కదా. స్వామివారి ఆశీస్సులతో మీ జన్మదినోత్సవం ఎంతో బాగా జరుగుతుందని అనే నమ్మకంతో సో దరికిరింగ్ ద నెక్స్ట్ సాంగ్ Wishing a happy birthday to Baba Ma Lachma, known as Dami of Satuba, celebrating her 90th birthday today. So, Pillala Ninchi from Santaram, Dev Balraj, Padmini Ansraj, from Stina, Yushina, Niyavana, Vishal, Pramen, అశ్విన్ విష్ణ కిలాన్ యష్ణ కిలేనా అలానా దిలాన్ ఇవానా ఫ్రమ్ ఓల్ ద సనాసి ఫ్యామిలీ ఆఫ్ సెంటుబా అండ్ కోమాండెల్. Wishing very happy birthday to Nirvana Putana of Saint-Ville, Rivière des Anguilles. Celebrating her birthday today, it's from Nana Santaram. Baba Madami of Saint-Aubin, from Stina Yushina Vishal Pramen, from Ashwin Vishna Kilan Yeshna, Kilena Alana Dilan, and from Ivana, from all the Sanasi family of Saint-Aubin Coromandel once again. So very happy birthday to you.

Wishing a very happy birthday to Apasadna Apadu and Apadevi Lachmudu of La Clémence Rivière-du-Rempart, celebrating their birthday. So it's from Apagyana, Varuna, Mangata, from all the members of Vishnu Mandiram, Vishnu Venkateshwara Mandiram of La Clémence. May Lord Venkateshwara bless you. So very happy birthday to you. ఎవరెవరు తమ జన్మదినోత్సవం జరుపుకుంటున్నారు, వన్స్ అగైన్ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. జన్మదినోత్సవ శుభాకాంక్షలు. మే స్వామి వారు బ్లెస్ యూ విత్ ఆల్ ద వెరీ గుడ్ థింగ్స్ ఇన్ లైఫ్. మంచి ఆరోగ్యంతో మీ జన్మదినోత్సవం జరుపుకుంటారని అనే నమ్మకంతో, స్వామి వారి ఆశీస్సులతో ఈ జీవితం కూడా సఫలంగా అవుతుందని అనే నమ్మకం. ఇంకా ఈ జన్మదినోత్సవం మీ జీవితంలో ఎంతో సుఖ సంతోషాలు రావాలని కోరుకుంటూ జన్మదినోత్సవ శుభాకాంక్షలు. Wishing a pious vratam to everyone. It's from Witi, Shanshini and Punish Sitan.

శ్రోతలరా, మన యూదైపు వేళ కార్యక్రమం యొక్కంతం సమీపిస్తున్నది. స్వామివారి సన్నిధిలో ఉంటూ స్వామివారి పాటలు పాడుతూ స్వామివారి నామాలు స్మరిస్తూ ధ్యానిస్తూ మన జీవితం ఎంతో అద్భుతంగా అవుతుంది. నిజంగా దైవ భక్తి భావాలతో స్వామివారిని పూజిస్తే మన జీవితంలో ఎన్నో మార్పులు వస్తాయి. అలాగే శ్రీ వెంకటేశ్వర వ్రత దీక్ష మహోత్సవం శుభ సందర్భంగా దేశమంతటా ఎక్కడైనా స్వామివారి పూజలు జరుగుతున్నాయి, అక్కడికి వెళ్ళి స్వామివారి దర్శనం పొందండి. అయితే శ్రోతలరా, మన ఈ ఉదయపు వేళ కార్యక్రమం యొక్క అంతం సమీపిస్తూ ఈ చివరి పాటతో మన కార్యక్రమం పూర్తి అవుతున్నది. వందనామి దగ్గర సెలవు తీసుకుని హరి శ్రీనివాస ఏడు కొందలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా.